ఎక చతుర నార కరకే శృంగార్ ఎక చతుర నార కరకే శృంగార్ మేరే మన కే ద్వార్ యే అద్భుత జాత హమ మరత జాత అరే హే హే చతుర నార కరకే శృంగార్ పరతా

0: గారే గారే
1: జరపడది
0: గారే గారే
1: సూర బట్టలు
0: గారే గారే
1: అమ్మక బట్టలు
0: గారే గారే
1: సూరకి తరది ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరక
0: గదే మన కే ద్వార ఏ భూత జాత అమ్మ మదత జాత

0: గోళ చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నార కరకే సింగార
2: ఎక చతుర నార బడి హోషియార
1: మేరే మన కే ద్వార యే భుసత జాత
2: అప్నే హీ జాల మే ఫసత జాత
1: హమ మరత జాత అరే ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్
2: చతుర నార బడి హోషియార
1: కరకే సింగార
2: అప్నే హీ జాల
1: మేరే మన కే ద్వార
2: ఫసత జాత
1: యే భుసత జాత
2: హమ హసత జాత
1: హమ మరత జాత
2: మరత జాత
1: మరత జాత
0: ఏ గట్టగా